పకిట పకిట భీమి లాస్యం నమక శమయ సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నట రాజ పాద సుమరజం హిరణన హిరణన ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర నాద వినోదం నాట్య విలాసం పరమ సుఖం మహితం అనువాదం